0: ఓం స్వస్తి అస్తు రాజన్ సమగ్రాని ఏ మవాలి తిట్యానికి అది కాపెంగ్ అరంగ రంగ చారు డూయిన చార డగాంగ్ గండాన్ మునిన రాహిన శుక్ర సది మంకిన్ ఏ పస్టి కదా సార్ పంగాప్టెన్ తిట్యాంగ్ రాటు డూడాన్ ప్రసిద్ధ కపాంగ్ స్టార్ట్ కెన రాజంగ రాయు సరంగ్ క్లోర్గ సరంగ్ పహిస్త్ర సరంగ్ సమి నమోనిన్ రాహిన శుక్ర సని మంకిన్ కి సమటోన్ స్లాట్ సగర సనిమ్ డూ గలా jagi sangre titiang niki wanin agak telat niki titiang rawuh niki tampil tangkil nggih. Nggih om swastiastu. Om swastiastu.
1: Nggih.
0: Om Swastiastu, Rajang Semeng niki kantun.
1: Nggih, niki yang kalah saking Lembongan niki.
0: Siren niki Pak Mangku niki.
1: Nggih, Pak Madre.
0: Nggih, pun api gatre ampura niki, nembe niki.
1: Semangkin niki, niki Pak Ade, Pak Ade, ya pun api kenak nggih.
0: Nggih, asrung karo kenak Pak Mangku.
1: Nggih, yang jadi ngaran niki Pak Madre.
0: Terus terus.
1: Om Swastiastu. Luagung.